0: అయ్యో లేలో పో మీ ప్రోగ్రామ్ అయ్యి అతన్లని హియో నివి ప్లేని హలో బోన్ అయితే
1: बोलो दिराती न्यार
0: హై నో హిలి లివా
1: ఈలే లివా గా హివిలే లివా రాతి
0: నేనే సిని నా సులే సిని నాయా
1: చాలీ లులే కోనా టుకువన్నో
0: ఏ బ్రో వి ఏ ది స్త్రీ తు హెని ఏయో
1: ఓం కోబోలా వాం ఫులం కోబోలా
0: ఓ సిని నే రియతని
1: చాలీ లులేంకే
0: చలీలు
1: చాలీ లులేంకే సి
0: ఓ అజి మొనే లకతినే నా అంటునే వేంచి పుని
1: వారిలా వారిలా
0: అని మ్తున వారిలా వారిలో తన్లి వాలో పనాయే
1: ఆ తల్లివా రేహల్లే తిల్లింతో
0: నికిన పహతన్ లేకే నికిన ఓ ఖల నిమాలా ఓ ఖల త్రేష్ పూతు
1: నిమాలయో
0: ఆహి వా వా
1: ఆయో
0: వను తో హకల రితాని హెచ్చి పోయినేలా
1: ఎసి పోయిల కే వేనకా అమార కాల బా నా నా కాల బా నా ముసియాల కి బా ఇరుంపే
0: ఇకై కై
1: ఆయో
0: అసంటి వంచి వలచి వేని నిరి వంశం
1: ఆయో
0: అసంటి అయ్యో నిమురా ఫా 23 హోరస్ ని 45 మినుటుస్ ఎమారా తియా ముసమికి నిమాసికే నిమాల హంపమిత కోసం హియాసా రాడియో ఏ ప్రోగ్రామ్ అతియా తన్లని హియో నివిప్లేని ఒకమిలా నో హో ప్రొఫిన్స్ ఉనియాసా అందకన్నా నో లెలో వా నిరివామోసా.